శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ 12 నుంచి 12:30 వరకు అరగంట సేపు మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రతి బుధవారం నాడు లాగా ఈ బుధవారం నాడు కూడా మంచి మంచి పాటలతో ప్రసారం అవుతున్నది. మీ అజయ్ వందన మీతో ఉంటుంది, మీ సేవలో ఉంటుంది ఈ అరగంట సేపు. పదండి శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

ఇంకొకసారి గుర్తించుకోండి సంగీత ప్రియులారా, మన మధ్యాహ్నపు వేళ మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమంలో మంచి మంచి సినీ పాటలతో ప్రసారం చేసి మీకోసం మీ ఆనందం కోసం మధ్యాహ్నపు వేళ ఎవరెవరో తమ భోజనం చేస్తున్నారు, షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

మధ్యాహ్న భూవేళ ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో చేసి గుర్తించుకోండి. మన సౌందర్య లహిరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. ఇంట్లో ఉన్న శ్రోతలకు విశేషంగా మీకోసమే మధ్యాహ్నపు వేళ ప్రసారం అవుతున్నది మన కార్యక్రమం. జీవితం గడుపుతున్నారు, ఆనందంగా గడుపుతున్నారు, సంతోషంగా. నిజంగా జీవితం అలాగే ఉంటుంది. జీవితం ఎంతో చిన్నది కదా చెప్పాలంటే. అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించాలి.

జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్టుగా ఉండదు. కానీ ఉన్నదానిలో ఆనందాన్ని వెతుక్కోవడమే తెలివి. కష్టాలు జీవితంలో భాగమే. వాటిని దాటినప్పుడే మన బలం తెలుస్తుంది.

సంగీత ప్రియులారా, మన మధ్యాహ్నపు వేళ మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. నేటికి మీ చెల్లమ్మ గిరీశారిణి మీ సేవలో ఉంటుంది. అయితే నేటి

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదినం అన్నమాట. తొలి ప్రేమ, ఖుషి, కబ్బర్ సింగ్, ఇలా ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలతో ఆయన తెలుగు సినిమా ప్రేక్షకులను అల్లరించారు. నటుడిగా ఆయన జర్నీలో సక్సెసెస్ ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, కానీ తన ప్రయాణాన్ని కొనసాగించడంలో ఒక డిటర్మినేషన్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మన స్వరాల వేదిక తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చక్కటి పాట విందాం.

ఇంకో రెండు రోజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తున్నది. శ్రీకృష్ణుని జీవితంలో మనకు నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీతల్లో కృష్ణ చెప్పిన సందేశం, మన కర్తవ్యాన్ని సిన్సియర్గా చేయడం ఫలితం గురించి అతిగా చింతించకుండా ముందుకు సాగదాం. మన డైలీ లైఫ్లో కూడా కొన్నిసార్లు రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ చేయవలసిన పని మీద కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పోగొట్టుతాం. మనం చేయగలిగినది సిన్సియర్గా చేద్దాం, మిగిలినది సమయానికి వదిలేద్దాం. ఆ శ్రీకృష్ణుని స్మరించుకుంటూ మరో మధురమైన పాట మీకోసం.

శ్రోతలారా, మనం చాలాసార్లు అంటాం కదా, కొంచెం టైం దొరికితే చేస్తాను, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను, సిచ్యువేషన్ బాగుంటే చేస్తాను, కానీ జీవితంలో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రోజు బహుశా ఎప్పుడూ రాకపోవచ్చు. చిన్న పని అయినా సరే మన కోరిక వైపు ఒక చిన్న అడుగు ఈరోజే వేయద్దాం. అంటే ఈరోజే వేయాలి ముఖ్యం. ఒక ఫోన్ కాల్ చేయాలనుకుంటే చేయండి, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే చెప్పండి, ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మొదలు పెట్టండి. ఎందుకంటే సమయం మన కోసం ఆగదు, కానీ మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అదే మన జీవితాన్ని అందంగా మారుస్తుంది. ఈ చిన్న ఆలోచనతో మరో బ్యూటిఫుల్ మెలడీ విందాం. శ్రోతలు, ఇక నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.